0: గారే గారే
1: గర పడదు
0: గారే గారే
1: దూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: తురకి తరది ఇన్నాయా ఏదో
2: ఎక్క చతుర నార అమ్మ.